దేవులనే ఎంచినడు సమయానికి తగు మాటలాడేనే పాప మగరి రీ మగరి ససదాత సస దిరి సరిమ సమయానికి తగు మాటలాడేనే రంగేశుడు సత్యంగా జనకుడు సంగీ